0: ఇచ్చిపోతూ ఏంటి
1: ఉచితంగా సామాన్యం కొనేవా అనుకుంటే నిందలా ఆగి నీవెల దుఃఖి జనం నంగే కవి పాగలు
0: ఆయన నిమిషం
1: కవి తనక తాత్యం జోడి
0: మాట్లాడారు
1: నానడి చెప్పడు అత్తోళ్ళు అత్తి తాత్య తీసుకున్నాను నమ్మ ఓంకింత ఇవ్వే హెచ్చట్టు భాస్కర్ అంతూ కుస్తు బిడ్డ నాకు పంచాయతీ వైద్యులు నన్ను యారు కరీల ఏడి కలిసిల్ల రంజు ఇద్దు పరాడే ఇద్దాం అన్నాగ
0: అల్ల అవును హొడదు
1: నీను అవుతే భాష్కరి
0: ఆయన నిమిషంలో నా బెర చూసుకోగా
1: అప్ప తీర్కొండ్ర మొగ్గడే సరి
0: నీకేం కమ్మి ఆగింది
1: నీ మొగ్గ తుమ్ము తిప్పుడు ఎందుకాగింది ఇంకేను ఇందు తిప్పుడు ముప్పై అనుకోబామని
2: Ah!